మధురాధిపతి రఖిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం.

విశాంపతిః పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వక్ష సన్నిభం సర్వ రోగ భయాది

0: दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरधुरा यष्टिर्मधुरा श्रेष्ठिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्
1: శ్యామం రామం రాజీవలోచనం జానకి లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాధితూల ధనుర్బాణం పాణి నర్తం చరాంతకం స్వలీలా జగత్రాసు మావిర్భూతమ జయభూం రామ రక్షాపటే ప్రాజ్ఞా పాపం సర్వకామనం శిరోమేధాంగో పాతు బాలం దశతాత్మశాఖ సల్లయో దృశ్యం పాతు విశ్వమిత్ర ప్రియస్మృతి గ్రహణం పాతు మఖాత ముఖం సౌమిత్రి వత్సల జీవా విద్యానిధి పాతు కంఠం పరతం తస్కందు దివ్యాయుధ పాతు భుజమగ్నేశ కారుముఖ కరు సీతాపతి పాతు హృదయ జాం దగ్నయుత్ మధ్యం పాతు కరద్వంతి నాంబి జాంబుదాశ్రయ సుగ్రీవేశ కటి పాతు శక్తిని హన్మత్ ప్రభు ఉర్ధవిత్తమ పాతు రక్షకుల్లాశ్కృత జాన నిషేధి కృత్ పాతు జంగి దుషముఖాంతిక విషణ శ్రీత పాతు రామఖ లోపు ఏత రామ బల ఉపేత రక్షా సుకృత్ పటి సచ్చిరాయు సుఖి పుత్రి విజయ వినే భరత్ పాతాల్ పుతల వ్యోమచారిన జన్మ చారిణ దృష్టమ శబ్ద సరక్షిత రామ నామ విరామేతి రామ భద్రేతి రామచంద్రేతి వాసర నరుణ లిపతి పాపర్ ముక్తి ముక్తి చెంద జగ చేత్ర ఏక మంత్రణ రామ నామ సరక్షిత వ్యాకండ ధారిత సకర సహస్ర సిద్ధ వజ్ర పంచర రామేంద్ర రామ కచ్చత్ పర కవతాన్ని సర్వత్ర అస్తి జయ మంగళం ఆదిష్టమని రక్షణ మంత్ర కలిపితం ప్రార్థన ప్రబుద్ధ బుద్ధి కౌశిక ఆరామ కల్ప రక్షణ రామ సకల పద అభిరామ శ్రీ లోకాన రామ శ్రీమంత ప్రభు తరుణ రూప సంపన్న సుకుమార మహాబల పుండరిక విశాలాశు చిర కృష్ణాజి రామ పద్మల శిల శ్రీ బుద్ధి కౌశిక విరచితం శ్రీరామ రక్షా సూత్రం సంపూర్ణం శ్రీ సీతారామచంద్రార్పణమస్తు.